exotic location in South India. Thanks to Office of Ethnic Communities for supporting Namaste Telugu and Connecting Culture Zone on 105.4 FM Otago Access Radio. Keep listening. నూట 5.4 ఎఫ్ఎం ఒటాగో యాక్సెస్ రేడియోలో నమస్తే తెలుగు షోకి స్వాగతం. 501వ ఎపిసోడ్కి సుస్వాగతం. టకాని 501వ ఎపిసోడ్ అనగానే మీకు మీకేం గుర్తొస్తుందో తెలియదు, కానీ నాకైతే నా చిన్నప్పుడు బట్టలు ఉతకడానికి రిన్ సబ్బు చాలా ఫేమస్ అండి. కాకపోతే రిన్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. అంత డబ్బులు పెట్టి కొనలేని వాళ్ళు కొంచెం లోకల్ ప్రోడక్ట్స్ కొనేవాళ్ళు. అయితే దాని తర్వాత నిర్మా సబ్బు వచ్చింది, క్షమించాలి నిర్మా సబ్బు ముందే వచ్చింది అనుకుంటాను, బట్ నిర్మా సబ్బు బాగా చీప్ అనమాట, బేసిక్గా సోడా. అయితే అది నచ్చని వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. ఎందుకు, నిర్మా సబ్బు వాడితే అప్పుడు రంగు ఎక్కువ పోయేదన్నమాట. ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, బహుశా బెటర్ చేసి ఉంటారు. కానీ అయితే అటు తర్వాత వీటి రెండింటికి మధ్యలో 501 అనే ఒక సబ్బు వచ్చింది. ఎవడు ఆ పేరు పెట్టాడో, ఎందుకు పెట్టాడో, అప్పుడు ఎందుకు ఆ పేరు పెట్టాడో మాకు తెలియదు, కానీ అప్పుడు ఆ సబ్బు చాలా ఫేమస్ అయిందనమాట. మేము మా చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది, మా అమ్మ ఖచ్చితంగా నిర్మా సబ్బు డబ్బులు లేనప్పుడు, జీతం రాగానే కొంటే మాత్రం రిన్ సబ్బు, ఈ రెండు వాడేదనమాట. రిన్ సబ్బు మా నాన్న బట్టలకు వాడేది. ఇక ఇంట్లో సెకండరీ సిటిజన్స్ అయినటువంటి మా బట్టలంతా నిర్మా సబ్బుతోటో లేకపోతే ఇంకొక పౌడర్ ఏదో వచ్చేది, మర్చిపోయాను నేను, వీటి రెండింటితో వాడేదనమాట. అయితే మా నాన్న ఒకనొక సందర్భంలో ఆయన ఏదో కొత్తది కనిపెట్టినట్టు 501 సబ్బు తెచ్చి, నాకు బాగా గుర్తుంది, రిన్ సబ్బు కన్నా ఇది చీప్ అని చెప్పి, దీన్ని రెగ్యులర్గా వాడుకో, ఇష్టం వచ్చినట్టు వాడుకో అని మా అమ్మకు ఒకరోజు చెప్పడం నాకు బాగా గుర్తుందనమాట. అప్పుడు మేము దానికి ఎక్సైట్ అయ్యేవాళ్ళం, ఎందుకంటే 501 యెల్లో కలర్ అండ్ రెడ్ కలర్ ప్యాకెట్లో వచ్చేది మా చిన్నప్పుడు. మీలో ఎంతమంది వాడారో, అసలు వాడింది ఎంత గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ సడన్గా ఇలాంటి ఏవేవో నెంబర్లు, ఆలోచనలు, పరిస్థితులు, చిత్రాలు ఇవన్నీ చూడగానే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చేస్తుంటాయి. అది మీలో అలా మీతో అలా పనిచేసుకుంటూ ఉంటాను అనమాట. దీనికి ఇది ప్లాన్ చేసింది ఏం కాదు, సడన్గా 501 ఎపిసోడ్ అని మీకు చెప్పగానే నాకు ఫ్లాష్ అయిన విషయం మీకు చెప్పడానికి ప్రయత్నించాను. అయితే ఇప్పుడే ఏ గారిని అడిగాను అనమాట, ఎందుకని 501కి 501 పేరు పెట్టారని. అయితే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పింది నాకు ఇది. అదేమిటి అంటే, అప్పట్లో ఇంపోర్టెడ్ సబ్బులు ఉండేవట, అందులో ఫ్రెంచ్ ఇంపోర్టెడ్ సబ్బు, దాని పేరు 500. మన వాళ్ళు టాటా ఆయిల్ అండ్ మిల్స్ కంపెనీ, ఆ ఓనరు మనది అఫోర్డబుల్గా ఉంటుంది, దానికన్నా 1% ఎక్కువే పనిచేస్తుందని 501 అని పేరు పెట్టారట. చాలా ఇంట్రెస్టింగ్ కదా. అప్పటికి 500 సోప్ ఉందని నాకు ఇప్పటిదాకా తెలియదు, అంటే ఇంపోర్టెడ్ సోప్ కదా, అంత కొనేంత స్తోమత లేకుండానేమో అప్పుడు మాకు. బహుశా సిటీలో పెరిగిన వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా వింటూ ఉంటుంటే, మీరు మీ చిన్నప్పుడు అది వాడుంటే మీకు తెలిసేదేమో. అయినా డబ్బులున్న పిల్లలు చిన్నప్పుడు బట్టలు ఉతికే సోప్ చూస్తారని నేను అనుకోలేదు, బట్ ఏదో ఒక రాయి అలా వేద్దాం. ఓకే, అయితే స్టోరీ ఏంటి అంటే, అలా ఆ 500 సబ్బు కన్నా 501 బాగా పనిచేస్తుందని చెప్పి ఆయన 501 పెట్టాడట. అలా పెట్టిన తర్వాత ఎవెన్చువల్గా రిన్కి పోటీగా ఉన్నప్పటికీ, అటు తర్వాత హిందుస్థాన్ లీవర్ ఓన్ చేసినటువంటి రిన్ బార్లోనే, ఐ మీన్ రిన్ అంబ్రెల్లాలోనే దీన్ని కూడా కలిపేశారట. దాని తర్వాత 501 ఆపేసి ఆ మొత్తం అన్నీ ఇప్పుడు రిన్ సోపులుగానే వస్తున్నాయి. ఇంకోటి ఏమిటి అంటే, నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా 1969 స్టార్ట్ అయిందట రిన్ సబ్బు, ఇప్పటిదాకా నడుస్తుందంటే చాలా గొప్పదే. అది ఎన్ని మరకలు చూసిందో మరి. ఇక మన విషయాల్లోకి వచ్చేస్తే, ఈ మధ్య మన గూగుల్ గారిని, మన ఏఐ గారిని, ఇప్పుడు గూగుల్ గారు కాదనుకోండి, ఏఐ గారు, ఏఐ గారు రకరకాల మాధ్యమాల్లో అవైలబిలిటీలో ఉన్నారు. కోపైలెట్ అని, గూగుల్ అని, గ్రాక్ అని, మెటా ఏఐ అని, రకరకాలు అనుకోండి. అయితే ఈ ఏఐ గారితో నేను చెప్పే ముచ్చట్లు ఏమిటి అంటే, ఈ మొన్న ఈ మధ్య లేటెస్ట్గా తెలుగు బుక్స్లో అన్నిటికన్నా బాగా పర్ఫామ్ చేస్తున్నది ఏమిటి, ఎటువంటి బుక్స్ వస్తున్నాయి, ఎలాంటివి రాస్తున్నారు అని ఒక చిన్న జిజ్ఞాసతోటి ఒక క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. అయితే సింపుల్గా ఒక బుక్ చాలా ఫేమస్ అని అక్రాస్ అన్ని ఏఐ అన్ని ఏఐలు నాకు చెప్పిన మాట ఏమిటి అంటే, ద సైకాలజీ ఆఫ్ మనీ తెలుగు ఎడిషన్ అట. ఇది ప్రస్తుతానికి విపరీతంగా అమ్ముడుపోతున్నటువంటి నాన్ ఫిక్షన్ బుక్స్లో టాప్లో ఉంది. ఇది తెలుగులో అనువదించబడింది, జిఆర్కే మూర్తి గారు తెలుగులో అనువదించారు, కానీ దీని మొదటి రచయిత అంటే అసలు రచయిత మోర్గాస్ హౌసల్ అనే ఆయనట. ఆయన

న్యూయార్క్లో దీన్ని పబ్లిష్ చేయడం, అంటే అమెరికాలో పబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత దీని యొక్క అనువాదం తెలుగులో విపరీతంగా అమ్ముడుపోతుంది అనేది ప్రస్తుతానికి జరుగుతున్న ఉంటున్న ట్రెండ్ అన్నమాట. ఐశ్వర్యం, ప్రలోభం, ఆనందాలకు కాలాతీతమైన పాఠాలు అనే ఒక శీర్షిక కాదు ఉపశీర్షికతోటి దీన్ని అమ్ముతున్నారు. దీని తెలుగులో దీని పేరు వచ్చి డబ్బు మనస్తత్వం, సైకాలజీ ఆఫ్ మనీకి తెలుగు అనువాదం. అది ఈ వారం ట్రెండింగ్ బుక్స్. ప్రతి వారం ట్రెండింగ్ సాంగ్స్ లాగా, ట్రెండింగ్ మూవీస్ లాగా మనం కూడా ఇంక నుంచి వీలైనన్ని సార్లు ట్రెండింగ్ బుక్స్ గురించి చదువుకుని తెలుసుకుందాం. పుస్తకం ముఖ్యంగా తెలుగులో ఎటువంటి పుస్తకాలు అమ్ముడుపోతున్నాయి, తద్వారా మీకు ప్రజలు ఏ రకమైన ఆలోచనలు చేస్తున్నారు అనేది చాలా ఈజీగా తెలిసిపోతుంది. తద్వారా మనం కూడా మన పాఠకులకి ఎటువంటి కంటెంట్ కావాలి, ఎటువంటి విషయాలు చెప్తే వాళ్ళు కరెంట్గా ఫీల్ అవుతారు అనే దాని గురించి నాకు కూడా కొంచెం ఎంతో కొంత ఆలోచన వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యం ఏదో బాగుంది, దీన్ని కంటిన్యూ చేసేద్దాం. అటు తర్వాత దాంతోపాటు ఏమి ట్రెండ్ అవుతున్నాయా అని కొంచెం చూశాను అనమాట. దీంతో పాటుగా సీత రాసిన రామాయణము, మనకి ఓ కృష్ణుడు దొరకాలి అని, అయోధ్య చేరిన కృష్ణ అని, 90s లవ్ స్టోరీ అని, ఇవి కూడా ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉన్నాయట. దీనితో పాటుగా నాన్న, గుర్తింపు లేని సైనికుడు అని ప్రసాద్ రామతోట గారు రాసినటువంటి ఒక పుస్తకం కూడా ప్రస్తుతానికి విపరీతంగా జనాకర్షణ పొందుతుంది అని ఏఐ గారు చెప్పిన మాట. ఏఐ గారు చెప్పారంటే ఎంతో కొంత నిజం ఉండనే ఉంటుంది కదా. అలాగనే ప్రతిదీ వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని కాదు, కానీ దానికి ఉన్న అపారమైన మేధస్సుని మనకు ఇలాంటి చిన్న చిన్న అనలిటిక్స్ని వాడుకోవడం నాకు సరదాగా అనిపిస్తుంది. ఉద్యోగంలో దీని యొక్క ఉపయోగం ఎంతవరకు ఉందో నాకు తెలియదు, కానీ ఇలాంటి సరదా విషయాలు, సంభాషణలు, ఫ్యాక్ట్స్ వాటి గురించి తెలుసుకోవడానికి, తద్వారా మనము మన పనులను సులభం చేసుకోవడానికి నాకు చాలా ఈజీగా అనిపించింది ఏఐ. అలాగే రాముడి గుండెల్లో రావణ కాష్టమని, ఒంటరితనం ఒక కళ అని ఇలాంటి పుస్తకాలు, అలాగే అమ్మ డైరీలో కొన్ని పేజీలు అని ఇలాంటివి పుస్తకాలు ప్రస్తుతానికి మంచి ట్రెండింగ్లో ఉన్నాయి. ఇందులో నేను చూసింది దాదాపు అమ్మ డైరీలో కొన్ని పేజీలు రవి మంత్రి గారు రాసినటువంటి పుస్తకానికి విపరీతంగా ఫీడ్బ్యాక్ వచ్చింది. దాంతోపాటు 90s లవ్ స్టోరీ ప్రసాద్ రామతోట గారే ఇది కూడా రాసింది. నాన్న, గుర్తింపు లేని సైనికుడు రాసినటువంటి రచయిత. ఈ రెండు పుస్తకాలకి గురించి నేను చాలాసార్లు విన్నాను. ప్రస్తుతానికి నేను వీటిని చదవలేదు, కానీ చదివి వినిపించడానికి, చదవడానికి ప్రయత్నిస్తాను. మీ మనసుకు కనుక బాగా నచ్చితే మీతో పంచుకోవడానికి కూడా ప్రయత్నిస్తాను. ఇలా పుస్తకాల గురించి వెతికినప్పుడల్లా నాకు విపరీతంగా సంతృప్తి కలిగించే విషయం ఏమిటో తెలుసా అండి? ప్రతిసారి నేను చూసినప్పుడు శ్రీశ్రీ గారి మహాప్రస్థానం, అటు తర్వాత గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కము, ఎండమూరి వీరేంద్రనాథ్ గారి వెన్నెల్లో ఆడపిల్ల, అలాగే గోపీచంద్ గారి అసమర్థుని జీవనయాత్ర, ఇవన్నీ మళ్ళీ మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి. దీంతోపాటు అప్పుడప్పుడు జాషువా గారిది గబ్బిలము, ఫిరదోసి కూడా కనిపిస్తూ ఉంటాయి. నేనేమనుకున్నానంటే అసమర్థుని జీవనయాత్ర అలాంటి వచనాలు లేదా నవలలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్తగా జెన్ జీ కిడ్స్ అంటారు కదా, వీళ్ళు చదువుతారేమో లేదా ప్రస్తుతం ఉన్న పాఠకులు అటువంటివి ప్రిఫర్ చేస్తారేమో అనుకుంటే, గబ్బిలము, ఫిరదౌసి అటు తర్వాత కొంచెం ప్రొఫౌండ్గా ఉండే కవితలు, అలాంటి పుస్తకాలు కూడా ట్రెండింగ్లో ఉండడం అనేది నాకు మనసుకి చాలా సంతృప్తి కలిగించే విషయం. అంటే ఇప్పటికీ నా ఉద్దేశం ప్రకారం దీన్ని పాఠకులు ఏ వయసు వాళ్ళో నాకు తెలియదు, కానీ ఎక్కువగా అమ్ముడుపోతున్నందున మూలాన్ని నేను ఇది బహుశా చిన్నపిల్లలు కూడా కొంటున్నారేమో, కొని చదువుతున్నారేమో అని ఆశపడుతున్నాను, అలా జరగాలని కోరుకుంటున్నాను. అలాగే కానీ ఇలాంటి పుస్తకాలు ఎప్పుడైతే ట్రెండింగ్లో కనిపిస్తాయి, ముఖ్యంగా కన్యాశుల్కం వచ్చేసి గురజాడ అప్పారావు గారి కాలం నాటిది, ఆ కాలానికి పరిస్థితులు అనుగుణంగా ఉండే మాటలు, అందులో ఉన్న మాటలు ఇప్పటికీ కాంటెంపరీ అయినప్పటికీ అందులో ఉన్న పదాలు కానీ వాక్యాలు కానీ కొంచెం అటు మోడర్న్ తెలుగు కన్నా కొంచెం వెనక్కి ఉంటాయి. వాటిని కూడా ఆదరిస్తారన్నారని తెలిసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే కవిత్వమే కాకుండా వచనంలో కూడా అలాంటి పదాన్ని ఇంకా చదువుతున్నారు అని, ఆ చదివిన దాన్ని ఇంకా తెలుసుకుంటున్నారని తెలుసు అనుకుంటే నాకు మనసుకి చాలా హాయిగా ఉంటుందన్నమాట. అలాగే దాంతోపాటు సమకాలీన రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బుక్స్ కూడా ఆదరింపబడుతున్నాయి. దానికి దాదాపు 3,000-4,000 మంది కొని దానికి
ఒక రకమైన ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అంటే నాకు చాలా సంతోషం కలిగించింది ఈ ఈ ఈ యొక్క పర్టికులర్ ఎక్సర్సైజ్ నాకు. సో ప్రతి వారం బహుశా

వారం వారంకి మారకపోయిన ప్రతి నెల కానీ లేదా 2 నెలలకో ఏమైనా కొత్త పుస్తకాలు కనుక మన పాఠకులకు అందుబాటులోకి వస్తే ఆ అందుబాటులోకి వచ్చిన దాంట్లో ఏది ట్రెండింగ్లో ఉన్నాయో తెలుసుకొని అది మీకు అందించడానికి కేవలం వాటి పేర్లైనా పర్లేదు కదా, వాటి పేర్లు రచయితల పేర్లు మీకు చెప్తే తద్వారా వాళ్ళని ఒకసారి తలుచుకున్నట్లు, తెలుగు సాహిత్యానికి వాళ్ళు చేస్తున్న సేవను గుర్తించినట్లు, ఈ మాధ్యమం ద్వారా వాళ్ళ గురించి ఇంకొక 5 మందికో 10 మందికో తెలిసినట్టు ఎవరో ఒకరు ఒక వాళ్ళ పుస్తకాన్ని కొని వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా. ఆ ఉద్దేశంతో ఇలా చేయడానికి ప్రతి నెలకి 2 నెలలకి మీకు కొత్త పుస్తకాన్ని కొత్త రచయితనో పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను. మనకు కూడా సరదాగా ఉంటుంది. టాప్ 10 చార్ట్ లిస్ట్ చార్ట్ బస్టర్స్ లాగా టాప్ 10 బుక్స్ ఏమున్నాయి, టాప్ 2 బుక్స్ ఏమున్నాయి అట్లీస్ట్ అని తెలుసుకుంటే మీరు ఎవరైనా ఔత్సాహికులపై కొనుక్కుంటారనేది నా ఆశ. అలాగే ఈ బుక్స్ గురించి వెతుకుతూ ఉన్నప్పుడు నాకు ఒక కొత్త వెబ్సైట్ కనిపించింది. దాని పేరు ఛాయావెన్నెల.in. ఎందుకు నాకు ఇది నచ్చింది అంటే ఇది ఎక్స్క్లూజివ్గా తెలుగు బుక్స్ని అమ్మడానికి పెట్టినటువంటి ఒక వెబ్సైటు. వీళ్ళు నాకేం డబ్బులు ఇవ్వలేదండి, జస్ట్ నేను వెతుకుతూ ఉన్నప్పుడు దొరికింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఈ కాలంలో ప్రతి సోషల్ మీడియా కానీ పాడ్కాస్ట్ కానీ ఎలా అయిపోయింది అంటే ఏదో ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్తోనో లేకపోతే వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని తద్వారా వాళ్ళు డబ్బులు చేసుకోవడానికి పెంచుకోవడానికో లేదా ఈ పని చేసి తర్వాత మేము ఇలా మీకు సహాయం చేసాము మాకు కొంచెం డబ్బులు ఇవ్వండి అని బెదిరించడానికో వాడేసుకుంటున్నారు. ఇది చాలా విషపూరిత ధోరణి అని నా ఉద్దేశము. నా మాటల్లో ఎటువంటి ఉద్దేశం కానీ దీని ద్వారా మానిటైజ్ చేసుకునే ఉద్దేశం కానీ ఎటువంటిది లేదు. కేవలం ప్యూర్గా లాస్ట్ టైం చెప్పినట్టు నేను వెతుకుతూ ఉన్నప్పుడు నాకు సంబంధించింది, నాకు నచ్చింది దొరికితే మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే విషయం ఏమిటి అంటే ఛాయావెన్నెల.in అనే దాంట్లో నాకు చాలామంది తెలుగు కొత్త రచయితల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అది కొనగలరా లేదా అనేది నాకు తెలియదు, ఎందుకంటే ఇంకా పూర్తిగా వెబ్సైట్ని చేయలేదు. బహుశా కొనగలరు అనుకుంటాము. ఇది ఇండిపెండెన్స్ డే సేల్ పేరుతో బుక్స్ని ప్రమోట్ కూడా చేస్తున్నారు. ఎస్పెషలీ కొత్త జనరేషన్ వాళ్ళ కోసం నాకు తెలిసి వీళ్ళు ఇన్స్టాగ్రామ్ అందులో కూడా ఉండే ఉంటారు. దయచేసి వెతికి చూడండి మీ కొత్త జనరేషన్ అబ్బాయిలు అమ్మాయిలు. ప్రసాద్ రామతోట గారు, ఏదైతే నేను ఇందాక చెప్పానో నాన్న ఒక గుర్తింపు లేని సైనికుడు అని, ఆయన గురించి వెతుకుతూ ఉన్నప్పుడు నాకు 90s లవ్ స్టోరీ చెప్పుకోలేని భావాలు అనే పుస్తకం ఆయనది చాలా ఫేమస్ అయింది ఈ మధ్యలో. అది 90s పెరిగిన వాళ్ళకి బహుశా ఎక్కువగా రిలేట్ అవుతారనుకుంటాను. ఈ పుస్తకానికి ఉపోద్ఘాతం ఏమిటి అంటే, ముందుగా మిమ్మల్ని ఒక విషయం అడగాలి అనుకుంటున్నా, మీ ప్రేమ కథ, మీ స్నేహితుల ప్రేమ కథ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రేమ కథ, పెళ్ళి వరకు చేరి సంతోషంగా ఉండడం మీరు చూసారా? పోనీ ప్రేమలో విఫలమై పిచ్చివాళ్ళైన వాళ్ళని, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని, లేక బలంగా పోరాడి జీవితంలో నిలబడిన వాళ్ళని మీరు చూసారా? బహుశా నా ప్రేమ విఫలం అవడం వలన అనుకుంటా, తాను లేకుండా నేను పడే బాధ కన్నా నన్ను కోల్పోయి తను పడే బాధ ఆవేదన గురించి రాయాలనే ఆలోచనలోంచి పుట్టిందే ఈ 90s లవ్ స్టోరీ చెప్పుకోలేని భావాలు. ఇది ఈ పుస్తకానికి ఉపోద్ఘాతం, ప్రేమికులకి బాగా దగ్గరయ్యేది. అలాగే ఈ పుస్తకానికి వెనకాల ఒక మాట రాశారు ప్రసాద్ రామతోట గారు, గాయపడ్డానో బాధపడ్డానో తెలియదు కానీ ఒక కథ రాయాలని మాత్రం సిద్ధపడ్డాను. తప్పు జరిగితే నా వైపు నుంచి ఆలోచించి ఆగిపోయే నేను ఈసారి అవతలి వారి నొప్పి గురించి ఆలోచిస్తూ రాసిన నా ఈ మొదటి పుస్తకాన్ని మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి ఈ బుక్ గురించి. నేను చూడగా వీలైతే మీరు కూడా చదవండి, బహుశా రచయిత యొక్క మనసులోని భావాలు అవతల వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారని నా ఆలోచించి రాయడం అనేది నాకు కొత్త కాన్సెప్ట్ లాగా అనిపించింది. అలాగే ఇంకో పుస్తకం బామ్మగారు, వినయ్ కాటం అనే రచయిత గారు రచించినటువంటి పుస్తకానికి వెనుక మాట అంటే వెనకాల పేపర్ మీద ఉన్న మాట ఆయన రాసింది, తరం మారే కొద్దీ తరహా మారాలి, మన ముందు తరాల నుండి వచ్చే తరాలు నేర్చుకోవడానికి చాలానే ఉంటుంది కానీ నేర్చుకోవాలన్న ఆశ శ్రద్ధ ఉండాలి. ఏముంది నేర్చుకోవడానికి అనుకుంటే ఏం చేయలేం, ఎన్నో కష్టాలని బాధల్ని భారాలని భరించి ఎదిరించి జయించి ఉంటారు కదా మన అమ్మానాన్నలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు. వాళ్ళ అనుభవాలు చాలు స్ఫూర్తి పొందడానికి, నేర్చుకోవడానికి, జీవితంలో ముందుకు వెళ్ళడానికి. అనుభవాలకు మించిన గురువు లేడు అంటూ వినయ్ కాటం గారు బామ్మగారు అనే శీర్షికతోటువంటి రాసినటువంటి పుస్తకము. దీని గురించి కూడా రివ్యూస్ బాగానే ఉన్నాయి. సో వీలైతే వీటిలో ఏదో ఒక పుస్తకాన్ని కొని అలా సరదాగా చదువుతారని కోరుకుంటూ
వచ్చే